హలో 9821026212 BPL. అరే 9820026235 మ్యాక్స్ టచ్. యార్ జిస్ లడ్కీ కో పటానే కా వై ఫోన్ పర్ నీ ఆతీ యార్.